0: దర్శనం భిక్షా దే దో మోహ దర్శన భిక్షా దే దో ఆగే దోవా
1: మనోహర మోహన్ గిరిధర హరి ఓ మనోహర మోహన్ గిరిధర హరి ఓ